సురన తీర గ్రామ ఉనల్ చాత కోటి దాన కుని జన సవ కరత గాన ఆద బ్రహ్మ దాకే జీవన గీత గాన సాధు